సరియైన జాగతికిన అర్జునగు ఇంద్రకీలక పర్వతద మిత్ ఉంజి అత్తోస్ద మరత ముదెలడు అయే పోదు తపస్సుకు కుల్లువేగే అయే క్షత్రియే క్షత్రియ ఆయన ఏ సహించవుపుణదు పండ బిరుపగరి బుడిరనే సాధ్యయిజ్జి కన్ను ముచ్చిదే బిమ్మడు వ్యాస మహర్షులు ఉపదేశములు తినంచిన ఆ ఉంజి రుద్రమంత్రును పనొందుల్లే అండ్ ఆయన ఉరు ఇంచా ఇత్తునందు పండ బిరుపగరి రెడ్డులా ఇత్తుండు సొంటొడొంజి కత్తిన్లా కూతోంది అంచి సన్యాసిలాత్ ఇంచి క్షత్రియలత్ ఈ రూపడు ఒంటికారుడు ఉంతుదు తపస్సుకు సురుమల్తేగే అత్ పొరుతుకు మేను పరీక్ష మలుపొడు పండదు ఒరి బర్పే ఏ రాయే

దేవేంద్రే, ఆయన అంశుడిదే పుట్టునాయి అర్జునే. అర్జున నా మనసు ధృతి ఏతుండు పర్పడిన పరీక్ష మలిపెరగబోడాదు. బిరణవేషుడు ఇంద్ర కీలకు పర్పే బత్తుది అర్జునులు ఎత్తు పంపేగా అందయా ముందు వా ఏస నిన్న సన్యాసిల అత్తు క్షత్రియల అత్తు ముందు నాటకనో అత్తు నిజనా బోడిత్రాత ముత్తురత్నద ఆభరణలు పుర పద్దొయి బంగారు పుర ఉండు నినడ అయితే ఒట్టుకు తొట్టెడు పగరి కైటొంజి బిరు సొంటొడొంజి తళువారు కత్తి ముందిన మాత దీవందు ముందు లడాయి పేదాడిదిన అత దేవేరిని ఒలితొందంత పెద్దాడిన ఇంచినది అర్థా పూజత్త అందు పంపేగే అపగా కన్ను పులాదు అర్జునే పంపే ఉదర్మే.

అర్జునన తపస్సు బారి బిరుసుడే పోంది తండు. సుమారు ఆజి తింగోలు ముట్ట పరందు బేరు తిందదు తపస్సు మల్దేగే అయితే బుక్క ఆజి తింగోలు బజి బజకురే తిందదు ఇరే తిందదు తపస్సు మల్దేగే అయ్యడుకు బజి నీరు పరదొంజాయి నాజి తింగోలు అయ్యడుకు బజి గాలి అన్నహార బుడుదు పాసకుళ్ళు తపస్సు మల్దేగే ఈ తపస్సుద బిర్సుడు ఆ ఇడీ మలె పొత్తెర సురువాండిగే పండ ఇద ధగే ఆ ధగే ఆ తూత ఎరి తపస్సుద తూత ఎరి అల్ప బేస తపస్సు మలతో తిత్తరంచిన ఋషికలెగ తాగండు అఖిలే కుళ్ళర్లెజ్జి ఉంతేర్లెజ్జి అంచిన పరిస్థితి ఆదుకుండు నీకు కారణదాదానగా ఉందు ఎరవరి బతు తపస్సు మలతోందుల్లే ఆయన అరుక్కు మెగలికి పోయారా కాపుజి అతమల్ల వచ్చి జ్వాలే ఇంకల్ల ఇత్తిన జాగేడు ననోరి బతుంది ఇంకల ఎక్కువ ఒకే లెక్క ఉన్న పరిస్థితి బతుందత్త నీకు దాదమనుకుడు పండుదు ఆ రుచినకలు పూరా ఒట్టాదు నన ముల్ప కుల్లునెత్తు నెక్కు పరిహారం దేవరే కొరడు ఐకపడదు కైలాసదంచపోదు పరమేశ్వరుల దూరు కొరకా పండుదు మాతెర్ల ఒట్టాదు కైలాసగిరికి పోపేరు.

0: మామల్ల మైమేద రసినకులు పూరాధికులు నికులు దాగించబద్దు అడ్డపూరందుల్లారు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కెన్నగా ఆ రుషినకులు ఒరియోరిన మోనె తూందుల్లరిగే ఈ పనులా ఈ పనులాంది విషయ పని ఎర ఎర్ల దుమ్మబరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి రుచికులు పాతేరువేరు
1: ఇతనేట కెలింజ బారుతో నుడిసుగిప్పు ఈ కార్యక్రమద శృతయజ్ఞనికెనరు నడపాదు కొరనకులు నుడి భాస్కర్ రై కుక్కువల్లి సుగిపు తోన్సే పుష్కల్ కుమార్ పక్కవాదిడు మనోహర్ నలికే విదూషి రేష్మా నిర్మల్ నిత్త రెడ్డనేగ్గే ఎల్లిద తుళుప్రసారుడు.